నాయకం గజముఖం మహేశ్వర సిద్ధిర బల్లాలస్తు వినాయకస్య మహరే చింతామణి దేవరే లేన్యాద్రౌ గిరిజా ఆత్మజ.